కళచయ్యమాయుధపురయ ముక్తి వందాక, కళచయ్యమాయుధపురయ ముక్తి వందాక. యాకే బడదార్చిత్తమ్మ, యాకే బడదార్చిత్తమ్మయ్య, మెచ్చి సంసార నెచ్చి నీనో గదరియతమ్మ, కన్నమోచే మన్నా ముచ్చి నీనో గదరియతమ్మ, కన్నమోచే మన్నా ముచ్చి. థ్యాంక్ యూ.